ఆరాము తీర్థ భజనాథ సంభ్రము అతి నిస్సిము స్వయవాడే మనాహూత సమాధాన సమాధానే అధిక భజన పూర్ణబాణలే అనుసంధాన ధ్యేయ ధ్యాతా ధ్యాన సమరసే భజే తురియా సాక్షి ఉనుమని యా హీలా విలయా భగవద్ భజని జమవరి అవస్థాపణి आपणी मुकल्या नाही असं एकनाथी भागवतामध्ये वर्णन आहे आणि या